0: ఆడించడం కూడా తెలుసు.
1: ఈ ఆటకు నా కొడుకో.
2: While Game Changer fell short of expectations, Pedi has delivered the breakthrough he was looking for.
3: మగతరు ఎవరుకుంద రమ్మడు.
4: జవడాడు
5: క్రాస్ ఓవర్ అట్లెట్. రెండు ఆటలని కలిపి ఆడే వాడిని తిరిచెత్తి.
2: Since Bahubali 2, the conclusion became the first Telugu film to cross 100 crore worldwide on its opening day, only a handful of films have achieved the feat.